కాలానుకాలు ఆనుభూతయాంగుగా పాపాంగుగా అటు మీద పారు గుణగణారు మునుగణ ప్రణామ నిరపేణి కామ అతదుపరచాండు మెదుగదయఖాండుగలి సకర్మాదిరి సధర్మ సర్వాపరణ అడయ ఆనడాండ బడయాజ్రీ శాంత తగ్ ప్రసాద్ గోవిందే మకందే ఉదార్య పారి అరియం కరియం నిర్నామే కామే భుజంగ పరయాద శాంత చతుర్ చక్ర కర్త చతుర్ చక్ర హర్త చతుర్ చక్ర దాన్ని చతుర్ చక్ర జాన్ని చతుర్ చక్ర వర్తి చతుర్ చక్ర పరతి చతుర్ చక్ర పాలే చతుర్ చక్ర కాలే చతుర్ చక్ర పాసే చతుర్ చక్ర వాసే చతుర్ చక్ర మానే చతుర్ చక్ర దానే జా శ్రీ శాంత నా సత్ర న మిత్ర న పరమంగ న పిత్ర న కర్మంగ న కాయ జన్మంగ జాయి న చిత్ర న మిత్ర పరయ పవిత్ర ప్రతి సాధి సాధ్ర సాగ్రసాయ భగవతి శాంత దగ్ ప్రసాద్ కాసతి కియా సజ దేశ కే అభజ బేస కే అగంజ కర్మ కే అపజ పరమ కే అభజ లోక కే అదత శోక కే అవధూత వర్ణ కే విభూత కర్ణ కే రాజం ప్రభాయం కే ధర్మం తుజాయి కే అశోక వర్ణయం కే సర్వా వర్ణయం కే జాగతం కృతియం కే శతరంగ శత్రియాయం కే బ్రహ్మం స్వరూపాయ కే అనుపాన రూపాయ కే ఆదో దేవాయ కే అపపేవాయ కే చతురంగ విహీనాయ కే కాదీనాయ కే రోజీ రియా కర్ హి మరహా గయ కే బాక్ బ్యాయ కే గైబుల్ గైవాయ కే అపబుల్ గుణాయ కే శాహ నిశాయ కే కారణ కునందాయ కే రోజీ దయందాయ కే రాజ గ్రహీమ కే కర్మం కరీమాయ కే సర్వం కలిహ కే సర్వం దలిహ కే సర్వత్ర మానే ఆయంకే సర్వత్ర దానే ఆయంకే సర్వత్ర గౌనే కే సర్వత్ర పౌనే కే సర్వత్ర దేశాయ కే సర్వత్ర పేశాయ కే సర్వత్ర రాజాయ కే సర్వత్ర సాజాయ కే సర్వత్ర దీనాయ కే సర్వత్ర లీనాయ కే సర్వత్ర జాహో కే సర్వత్ర పాహో కే సర్వత్ర దేశాయ కే సర్వత్ర పేశాయ కే సర్వత్ర కాలాయ కే సర్వత్ర పాలాయ కే సర్వత్ర హంత కే సర్వత్ర గంత కే సర్వత్ర పేఖీ కే సర్వత్ర పేఖీ కే సర్వత్ర కాజాయ కే సర్వత్ర రాజాయ కే సర్వత్ర సుఖాయ కే సర్వత్ర పోఖాయ కే సర్వత్ర త్రాణయ కే సర్వత్ర ప్రాణయ కే సర్వత్ర దేశాయ కే సర్వత్ర పేశాయ కే సర్వత్ర మానే ఆయ సదైవ ప్రధానే ఆయంకే సర్వత్ర జాపే ఆయంకే సర్వత్ర థాపే ఆయంకే సర్వత్ర పాన్నాయంకే సర్వత్ర మాన్నాయ కే సర్వత్ర ఇంద్రాయ కే సర్వత్ర చంద్రాయ కే సర్వం కలీమాయ కే పరమంగ భీమాయ కే అకలోలామాయ కే సాహెబ్ కలామాయ కే ఉసన భజుమా తమామ జుమాయ హమే సుల సలామాయ సులీ కదమ ధామాయ నీవుల సకాస్తా గ్రీవుల పరాస్తాయ బులందల మకానాయ జమీనుల జమానాయ తమీజల్ తమామే రుజువల్ నిదాన హరిఫల జీ మేకల్ తరంగ భేద పాంగాయ అజీజౌ నివాజాయ నీవుల ఖరాజాయ నిరోక్త స్వరూప త్రిమౌక్త భూతాయ ప్రభౌత ప్రవాహే సుజౌక్త సుధాయ సుదైవం స్వరూప భేదీ అనూపాయ సుమాస్తో ప్రాజాయ సదా సర్వసాజాయ సుమాస్తుల సులామ సదైవల కామాయ నిర్వాస స్వరూప గౌదయ అనూపాయ ఓంగాదిరూపే నాదస్వరూపే అనంగీయ నామే త్రిపంగి త్రికామే త్రివర్గం త్రివాద్య గంజయ గాధే సుభగ సర్వాగే సర్వానురాగే త్రిభగ స్వరూప సజయ సుభదాంగ నరకం ప్రణాశయ ప్రతిల్ ప్రవాసయ నిరోగత ప్రవాహయన సదాయ సదాయ విభక్త స్వరూప ప్రజోగత నూపయ నిరోగత సదాయ విభక్త ప్రవాహయన ఉక్త స్వరూప ప్రజోగత నూపయ చాచరీ ఛంద భంగ నంగ పేఖ లేఖ బ్రహ్మ కర్మ నాద జుగాద అజయ భయ భూత దూత నాశబ్దాస దంద బంధ అపాగత హై విరగత నాశ ప్రకాశ నజంత సునంత లేఖ లేఖ లేఖ బేఖట ఆయ గాయ సంభ గమ నీల నాద నత సునత జాత జాదయ చర్పట ఛంద దగ్ ప్రసాద సర్వం హంత సర్వం గంత సర్వం ఖ్యాత సర్వం జ్ఞాత సర్వం హర్త సర్వం కర్త సర్వం ప్రాణం సర్వం త్రాణం సర్వం కర్మం సర్వం కర్మం సర్వం యుక్త సర్వం ముక్త రసాబుల శాంత దగ్ ప్రసాద్ నమో నర్క నాశే సదైవం ప్రకాశే నంగం స్వరూపే పంగం ప్రభూతే ప్రమాదం ప్రమాదే సదా సర్వసాధే అకాశ స్వరూపే నిర్బాధ ప్రభూతే అనంగీయ నామే త్రిపంగి త్రికామే నిర్పంగి స్వరూపే